0: వధు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్ కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్ గా ఉన్నట్టుంది
1: నీ మొహం. ఆవిడ మా పిన్ని,

0: బాయ్, వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.